ఈరోజు మీకు నేను శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చెప్పినటువంటి చిన్న ప్రవచనం పూజా ఫలితం వినిపించబోతున్నాను. దీన్ని నేను చాలా రోజుల క్రిందట ప్రచురింపబడ్డ స్వాతి సపరివార పత్రిక నుంచి తీసుకున్నాను. పూజా ఫలితం ఎంతో బలంగా ఎత్తుగా వేగంగా సముద్రం మధ్యలో నుండి వచ్చిన కెరటం కొంత దూరం దాకా వచ్చాక తన వేగాన్ని పూర్తిగా ఆపేస్తుంది. ఆ కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి టప్పున నీళ్లలోకే పడి తనకున్న ఆ ముందు వేగంతో ఒడ్డు దాకా వస్తుంది. ఆ వేగానికి ఒడ్డున ఉన్న ఎందరో అలా దూరంగా నెట్టివేయబడతారు. ఎంతో వేగంతో ఆకాశంలోకి ఎగిరిన పక్షి అప్పటి వరకు ఆడించిన రెక్కల్ని ఆడించడం మానేసి తాను అంతకుముందు ఆడించిన రెక్కల వేగం కారణంగా ఎంతో దూరం ముందుకు సాగిపోతుంది. ఈత కొట్టేవాళ్ళు ఎంతో బలంగా తమ చేతుల్ని ఆడిస్తూ ముందుకు సాగిపోయిన కొంతసేపటికి ఈత కొట్టడాన్ని ఆపేస్తారు. అంతకుముందు ఈతని కొట్టిన ఆ బలం కారణంగా వీళ్ళు ఈత కొట్టడాన్ని ఆపినా అవే నీళ్ల మీద మరికొంత దూరం ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అదే తీరుగా వాహనాన్ని నడిపేవాళ్ళు కూడా తమ వాహనం ఒక మాత్రపు వేగాన్ని పుంజుకుందని అర్థమయ్యాక వాహన వేగాన్ని పెంచే సాధనాన్ని స్పృశించరు. అంతకుముందు ఉన్న వాహన వేగం కారణంగా ఆ వాహనం ముందుకు వెళ్ళిపోతుంది కొంత దూరం పాటు. ఇదంతా ఎందుకంటే ఎందరో అనుకుంటారు, నేనేమీ పూజల్ని పురస్కారాల్ని యాగాల్ని హోమాల్ని చేయడమే లేదు, అయినా నాకు కలిసి వస్తూనే ఉంది. ఇవన్నీ అర్థం లేనివి, కేవలం డబ్బు దండగ పనులు అని. అది సరికాదు. పై ఉదాహరణల ద్వారా ఏ వేగం ఆ వ్యక్తిని ముందుకు నడపగలిగిందో అదే తీరుగా వీళ్ళ తండ్రి తాత ముత్తాతల పూజా ఫలితం వీళ్ళకి ఉపయోగపడుతోందన్నమాట ప్రస్తుతానికి. అదండి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చెప్పినటువంటి చక్కటి ప్రవచనం. దీని అర్థం ఏమిటంటే, మనం చేసే పూజలన్నీ మనకే కాక మన తర్వాత తరాల వారికి కూడా ఉపయోగపడతాయి, ఫలితాన్ని ఇస్తాయి అని. నచ్చిందండి? ఫోర్ఈబి వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం ఉదయం కూడా 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju mee mundu unchutunna Telugu Lahari Global Karyakramam Brisbane Radio 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఒక్కడెవ్వాడో ఊరికి దైవము ఆలపిస్తున్నది శ్రీ వేదవ్యాస ఆనంద భట్టార్.

మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఊరకే దొరకున ఉన్నతోన్నత ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఒక్కడే ఏకాంగ వీరుడు ఆలపిస్తున్నది కీర్తిశేషులు డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.

మీరు తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు 1 గంట సేపు 4EB వారి FM 98.1 తరంగాలపై వినగలరు. ఇంతేగాక 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్పై తెలుగు లహరి కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు ప్రతి ఆదివారం 8 గంటల నుండి 1 గంట సేపు వినగలరు. తెలుగు లహరి గురించి మీ మిత్రులకు బంధువులకు చెప్పగలరు. మీలో ఉత్సాహవంతులైన వారు మా తెలుగు లహరి టీంలో చేరమని నా కోరిక. తెలుగు లహరి బ్రిస్బేన్ తెలుగువారిది, అందరిది, ఏ ఒక్కరిది కాదు. తెలుగు భాషను ప్రోత్సహించడమే తెలుగు లహరి ధ్యేయం. మీ సలహాలు, కామెంట్స్ను మేము స్వాగతిస్తాము. మా తెలుగు లహరి టీంలో చేరాలంటే 4EB కి ఫోన్ చేయండి. 4EB వారి ఫోన్ నెంబర్ 3240-8600. ఆ ఫోన్ నెంబరు మరొకసారండి, 3240-8600. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఊరకే నన్నితూ ఆలపిస్తున్నది శ్రీ డిపి చక్రపాణి.

You are listening to Global Digital Channel program of Telugu Lahari presented by Kameswar Rao Ayala Raju on Global Digital Channel of Radio 4EB, Brisbane, Queensland, Australia. Meeru Kameswar Rao Ayala Raju మీ ముందు ఉంచుతున్న తెలుగు లహరి గ్లోబల్ కార్యక్రమం బ్రిస్బేన్ రేడియో 4EB వారి గ్లోబల్ డిజిటల్ ఛానల్ పై వింటున్నారు. ఈ వారం మై గాడ్ నా భగవంతుడు అన్న శీర్షిక క్రింద రోహిణి చోప్రా టీవీ నటి యొక్క అభిప్రాయం మీకు వినిపించబోతున్నాను. వినండి. భగవంతుని గురించి మనలో ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. అది మరొకరి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఈరోజు నేను ఇప్పుడు చెప్పినట్లు టీవీ నటి రోహిణి చోప్రా యొక్క అభిప్రాయం భగవంతుని గురించి నేను చదివింది మీకు వినిపించదలిచాను. వినండి. ఆమె దీనిని చాలా రోజుల క్రిందట స్వాతి సపరివార పత్రికలో రాశారు. నేను హిందువును. నేను అనుసరించేది హైందవ జీవన విధానం. ఈ జీవన విధానంలో ఉన్న విశిష్టత ఇతరుల విశ్వాసాలను గౌరవించటం, భిన్న ఆలోచనలు భావజాలాలు ఉండటం సహజం అంటుంది ఈ మతం. అన్నీ అనుసరణీయమైనవి. ముక్తి సాధించడమే లక్ష్యమైనప్పుడు ఏ మత విధానమైనా ఒక్కటి. మతం ఆధ్యాత్మికతల మధ్య తేడా ఉంది. ఈ రెంటి మధ్య ఒకటే ఎంచుకోమంటే నేను ఆధ్యాత్మికతనే ఎంచుకుంటాను. మతం చాలా అంశాలలో మనిషిని బిగిస్తుంది. ఆధ్యాత్మికత అలా కాదు, మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. మా ఇంట్లో నాకు ప్రత్యేక మందిరం ఉంది. అందులో అనేక దేవతామూర్తులు ఉన్నాయి, కానీ నా పూజలు నా వ్యక్తిగతం. నేను ఏం చేస్తానో, ఎలా పూజిస్తానో ఎవరికీ చెప్పను. నాకు మానసిక ప్రశాంతత లభించే ప్రదేశం నా పూజా మందిరం. ఆ మందిరం బయట మనది ఆధ్యాత్మిక మార్గం అవ్వాలి. అందరూ అటువంటి పద్ధతిని అనుసరించాలి. భగవంతుడు చూపినటువంటి గుణాలను అలవర్చుకొని దైవత్వానికి దగ్గరగా జరగవచ్చు. ఆ ప్రయత్నం చేయమనే పురాణాలు చెబుతాయి. ఆ యత్నాలు మనుషుల చేత చేయించేందుకే అనేక మంది ఆధ్యాత్మిక గురువులు మన మధ్య కొలువై ఉన్నారు. ఆ గురువులలో ఎవరో ఒకరిని అనుసరించవచ్చు. ఎవరికి కావలసిన గురువును వారు ఎంపిక చేసుకునే హక్కు ఉంది. గురువులందరూ మంచివారే. ఆ మతం ఆధ్యాత్మికతలకు సంబంధించిన వరకు ఎవరి మార్గం వారు ఎంచుకోవటమే సబబైనది. భగవంతుడు అంటే దయ, కరుణ. భగవంతుడు అంటే ప్రేమ, మంచితనం. భగవంతుడు అంటే క్షమాగుణం కలవాడు. ఇవి ఎవరిలో ఉంటే వారే భగవంతుడు. అదండి సీనియర్ టీవీ నటి రోహిణి చోప్రా యొక్క అభిప్రాయం భగవంతుని గురించి. మరి మీ అభిప్రాయం ఏమిటి భగవంతుని గురించి? మీ అభిప్రాయం భగవంతుని గురించి మాకు తెలిపిన దానిని మా శ్రోతలతో
మేము పంచుకుంటాం. మీ అభిప్రాయాన్ని మాకు పంపుతారు కదూ. టీవీ నటి, సినిమా యాక్ట్రెస్ రోహిణి చోప్రా గురించి నేను ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాలు మీకు చెప్తున్నాను. ఆమె నటి, టీవీ ప్రజెంటరు, ఢిల్లీ నివాసి. ఆమె క్రికెట్ మ్యాచ్ షోస్ ప్రీ మ్యాచ్ అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటరు. ఆమె తల్లిదండ్రులు రవి చోప్రా మరియు మంజు చోప్రా. ఆమెకు ఒక సోదరి ఉంది, దియా చోప్రా. ఆమె కూడా నటియే. రోహిణి చోప్రా ఫిల్మ్ మేకర్ సిద్ధార్థ ఆనంద కుమార్ను వివాహం ఆడింది. వారికి ఇద్దరు పిల్లలు.

మరికొద్ది సేపట్లో తెలుగు లహరి గ్లోబల్ డిజిటల్ కార్యక్రమం ఈనాటి ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఈనాటి కార్యక్రమం గురించి మీ కామెంట్స్ను పంపవలసిన ఈమెయిల్ చిరునామా తెలుగు 98.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొకసారి మీకోసం తెలుగు 98.1fm@gmail.com. మీ కామెంట్స్ను మీరు తెలుగు లహరి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. ఈనాటి కార్యక్రమం ఆఖరి అంశం మీ ముందు ఉంచుతూ వచ్చే శనివారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు లహరి కార్యక్రమ సారథి మీ కామేశ్వరరావు అయ్యలరాజు. నమస్కారం, సెలవు. మీరు వినబోయే అన్నమాచార్య సంకీర్తన ఒక్కొక్క సతి నడుమ ఆలపిస్తున్నది NC శ్రీదేవి.